ఖయాలా తందాన ఏ సోలా సాలా తందాన ఐ తేరే ఖయాలా తందాన ఏ గోరే గాలా తందాన ఏ రేషమి బాలా తందాన ఏ సోలా సాలా